0: ఫోనియవస్ ఫిలువాలమ నువధ్య ఎకెం మెగాహెర్ట్స్ దివేహి ఎఫ్ఎం ట్యూన్ కుందమ్మ.
1: లవే కఫహ లవే

0: సఫ్సఫత్ తిబ్బవా మలాయికతున్నాయ్, ఉరెదుంతకుం మీస్తకుం దురుకురవ్వా మలాయికతున్నాయ్, ఖుర్ఆన్ కియవా విదాళువా మలాయికతుం గందివ్వా వహీ కురవమే.
1: ఇన్న ఇలాహకుం లవాహిద్,
0: హమకషవరం తియబామీహుంగే ఇలాహకి ఎక్కువంత రస్కలాంగికం కషవరే.
1: رب السماوات والأرض وما بينهما ورب المشارق.
0: ఎకలాంగి ఉడుతకాయ్ బిమాయ్ ఎదమెదుగా వాహా తంతనాయ్ తకెచ్చాయ్ తరిరు హందు అరా ఉదరిస్తౌగ్య విరి రస్కలాంగి.
1: إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ,
0: హమ కషవరం తిమన్ రస్కలాంగి అలిగద తరితవుగ జీన తెరికము ఎమ్మె క్యారి ఉడు జీన తెరికురవీమె.
1: వహిఫ్వం మిన్ కుల్లి షైతానిం మారిద్,
0: అది నుఖ్యమంతరి కొమ్మె షైతానగ్గె కిబై ఎ ఉడు రక్కా తెరికురవీమె.
1: లా యస్సమ్మఊన ఇలల్ మలఇల్ అఅలా వ యుఖదఫూన మిన్ కుల్లి జానిబ్,
0: మతివిరి వెగింవా జమాఅతున్ దక్కవా వాహక ఫుళ ఎబహి మలాయికతున్ దక్కవా వాహక ఫుళ అడుహుమక ఎ షైతానున కొలదాన వెగెన్నెన్వితే, అది హురిహా ఫరాతకుం ఎ షైతానున దిమాయ గినిహిల ఉక్కవానితే.
1: دحورا ولهم عذاب واصب,
0: بيركو فسالمغ غوتنه ادي كندي گنودان عذاب ايرنمته.

తున్న అంగవానతి అనియావిరివి మీహున్నాయ్ ఎవరెంగె ఎఫద అంబిన్నాయ్ అది అల్లాహ్ ఫియవా ఎవరెం అళుకంకుం ఉళును తకెది ఎక్కుర వాషే ఫహె ఎవరెన్న నరకాగె మగం మగుదక్క వాషే.

0: ఎవరెం హుట్వాష్ హమకశవరం ఎవరెన్ని సువాల్ కురవ్వానే బైకి
1: మాలకుం లా తనాసరూన్
0: మియదు తియబా మీహుం ఎకకు అనెకకం ఎహీన్వని కీవెగిం హియి
1: బల్ హుముల్ యౌమ ముస్తస్లిమూన్
0: అది కేత్త ఎవరెం మియదు తిబీ కియమం వే బోలంబాగిన్నీ.